0: ప్రదే గమనమూర్తే గమనిస్తాని గర్భగన్మేజినే వార్య పర్యోవన భోజన సుఖసూద ముఖ ప్యావ బేడ్కో దేన బాక్షిలే ఉతో నానక సీజే సోత్ పరాత్ మీద బంతా సంఘసే
1: సుఖదాయి భవన పావక మూలా
0: సగల సమగ్రి సంసాద వసా తిసే త్యాగ వర్షంగ్రచన నానకాళ్యో ప్రవాపే తిసో ప్రీత్ నగరే గవార తాసో మూడా మన్నే లావే తాకో అందా జాన దూరే తిసే విసారే ముగ్ధ జాన నానక రాకనార పార సా చోడ్ చూడ్ సంగ్ వచే జో మన్సో దూర్ బ్రానే